దర్బార్ వడోదరా రాజ్కోట నుంచి గుజరాతీ గీతం కార్యక్రమంలో ప్రథమ సోమరా గార్గి వరాణేశ్వర్ వద్దరిపత్ పటయా నీ రచన.